తజం తపజుడు తజం జం పదని పదపజం తజం పమతనకు జం జం పమపది తగిట నిదమజం తరిత సానిద కుకు తగిట గరిని తజం పదని తజం తరిగమ తగిట జం గరిని తతరి తజం శ్రీగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణుం తరిగమ పదని సారి గదిర్